0: గారే గారే
1: కనబడదు
0: గారే గారే
1: సూర బదల
0: గారే గారే
1: అమ్మకు
0: పట్టారే
1: సూరకి తరది ఇన్నాయా ఇది
2: ఎక్క చతుర నార అమ్మ చూడగలదే ఎక్క చతుర నార అమ్మ పక్కడ కరక గదే
3: మేదే మన్నుకే ద్వార ఏ భూత

0: గారే గారే
1: జర పడే
0: గారే గారే
1: సూర బదల
0: గారే గారే
1: అమ్మక
0: పట్టే గారే
1: ఏ సూరకి దరది ఏ సూర ఇన్నాయో
2: ఎక్క చతుర నార అమ్మ చోడగలది ఎక్క చతుర నార అమ్మ పక్కడ కర